చిత్రం నిరం, సంగీతం విద్యాసాగర్, రచన బిచ్చు తిరుమల, ఆలాపనం పి జయచంద్రన్, సుజాతామోహన్.